గరిద నిగరి నిరిద సదత్త గగత్తు దత్త మమత్త తప్ప మదప మదప గమ పద గమ పద గమ పద తప్ప